సెకండ్ వయసుకి అంత పొడ్డా తో ప్రిపేర్ అవునా ఇంకేనా సింధు వచ్చిన పొడ్డా అమత గుణవాదోగిలు అయితున్నా ఏ కాన్ఫిడెన్స్గా ములది తిబ్బే కాన్ఫిడెన్స్గా తిబ్బనా ఎత్ర పర్ఫెక్ట్ ఎత్ర హాయి పిచింగ్ హాయి.

ఏ జతిన్ లలిత్ లతా మంగేష్కర్ కి కటహండ పవచ్చగలదిన గీతే ఇక స్మూత్ మీన్స్ తీన స్వర స్వర అతర గమంకరణ విధి స్మూత్ మీన్ తీన సహా మీ గీతే అతను డిఫికల్ట్ సీన్ బికాస్ ఇట్స్ డూ ఇట్ మే సహా ఏ సింధు కన్వర్సేషనల్ సాంగ్ ఇక తేకని సహా ఏ అభియోగ్యమంగితేనే అందరూ బాగా కదా అందరూ సింకల సహా వాకి అతిగేన్ మనీ సాధుకోదు పొడి